సమయాల జీవదాన దేవుని కరీన సర్దార్ సులాని संभाजी हसून बोलला अरे सरदारी ठेवदा शिलकेला नाहीतर वाढदा कोल्ह्या कुत्र्याला सरदारीच काय तुझी भेटी देऊ ना मला जावाई दरी त्वा केला लाथेच्या ठोकरीन